0: Center 95.5. North South 95.6. East West 98.2.
1: You are listening to your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: Megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
4: శుభోదయం, నమస్కారం శ్రోతలందరికీ, మా వందనములు. ఈరోజు బుధవారం, జూన్ మాసానికి 17వ తేదీన మీరు వింటున్నది మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారం, మీ స్నేహితురాలైన గిరిశాలినితో. వారానికి మధ్య రోజుకు చేరాం. ధైర్యంగా ముందడుగు పెట్టడంలో శ్రీ వినాయకుడి ఆశీస్సులు చాలా అవసరమైనది కదా. అయితే శ్రీ విఘ్నేశ్వరుణ్ణి స్మరించే దినాన్ని ఎట్లా మర్చిపోదాం ఈ బుధవారం నాడు. మొదటిగా శ్రీ విఘ్నేశ్వరుని యొక్క గీతంతో నేటి కార్యక్రమం ఆరంభిద్దాం.

శ్రోతలు, సంగీత దినోత్సవం సమీపిస్తున్నది. తెలుగువారిగా దక్షిణ భారతదేశానికి చెందిన కర్ణాటక సంగీత సంప్రదాయాన్ని ఎంతో గౌరవంగా ముఖ్యంగా అని భావిస్తాం. సంగీతానికి భక్తి భావం ఆధ్యాత్మికతను అందించిన గొప్ప వగ్గేయకారుడు త్యాగరాజస్వామి కర్ణాటక సంగీతానికి ఎంతో పేరు తెచ్చారు. అందుకే ఈ వారం సంగీత వేడుకను ప్రారంభించే ముందు మహానుభావుడు శ్రీ త్యాగరాజస్వామిని స్మరించుకుంటూ ఆయన అమూల్యమైన కృతిని విందాం.

అవునండి శ్రోతలు, చెప్పినట్టు ఈ వారాంతంలో అంటే ఆదివారం జూన్ 21వ తేదీన మనం అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటాం. అయితే పడంది ఈ వారాన్ని మనం మనస్సును మురిసే రాగాలతో కొనసాగిద్దాం. ఈ చలి ఉదయపు వేళలో ఈ సూదింగ్ మృదువైన పాటను ఆస్వాదించండి.

శ్రోతలు గుర్తించండి, మీరు వింటున్నది మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారం రేడియో మనోరంజన్. పైన నేటికి మీ మెసేజెస్ కోసం 5798 6895 పైన పంపవచ్చు, లేదా 4028070 పైన కాల్ చేయండి.

సంగీతం ఒక అద్భుతం. సృష్టిలో దాని స్థానం అద్వితీయం. సంగీతం ఒక మూడక్షరాల పదానికి ఉన్న శక్తి మాటల్లో వర్ణించలేనిది. రాగం, తానం, పల్లవి ఈ మూడు సంగీత సరస్వతికి ప్రాణాధారులు. సరిగమ పదనిసలు సప్తస్వరాలై సంగీత ప్రపంచానికి మూడాధారాలుగా నిలుస్తున్నాయి. కాలాన్ని సైతం మరపించి మానసిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి సంగీతానికి మాత్రమే సొంతం. అందంలో అతిశయోక్తి లేదు. ఏ సంగీతానికైనా శాస్త్రీయ సంగీతమే ప్రాణం, మూలం. మనిషిని కదిలించి కరిగించే మహత్తర శక్తి సంగీతానిది. ఆనందం, ఆవేశం, వినోదం, విషాదం, సమయం, సందర్భం.

హ్యాపీ డేస్ అంటే పర్ఫెక్ట్ డేస్ కాదు, మనస్సు లైట్గా ప్రశాంతంగా సోల్ పీస్ఫుల్గా ఫీల్ అయ్యే రోజులు.

ఈ చల్లని కాలంలో శ్రోతలు కొన్ని ఇంపైన తెలుగు పాటలు వింటూ మీకు ఆనందం కలుగుతున్నదని మా ఆకాంక్ష. అయితే రేడియో మనోరంజన్ పైన మన కార్యక్రమాన్ని వింటూ ఉండండి. కమింగ్ అప్ నెక్స్ట్, ఎందయ్యా సామి ఫ్రమ్ రణబాలి స్టేరింగ్ మన ఫేవరెట్ ఫేమస్ విరోష్ జంతా.

0: ఆశ అంటే ఏందో తెలియని వయసులో నేను ప్రేమించినానా.
1: నువ్వు
0: మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్.

0: హల్వా
1: yes
0: నా ఫేవరెట్
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా
1: చెప్పనేలేదు
0: నువ్వు చేయనేలేదు అందుకనే చెప్పనేలేదు జూలియట్
1: టాటూ
0: రిటర్న్ గిఫ్ట్

శ్రోతలు, రాబోయే ఆదివారం నాడు మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం అంతర్జాతీయ సంగీత దినోత్సవ సందర్భాన ఒక ప్రత్యేక సంగీత నృత్య కచేరీ ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమం వక్వాలోనున్న సెర్జ్ కాన్స్టాంటిన్ థియేటర్లో జరుగుతుంది సాయంత్రం 2 గంటల నుండి. మీరందరినీ ఆహ్వానితులు అందజేస్తున్నారు. మీ కుటుంబాలతో బంధువులతో వెళ్ళి మన స్థానీయ కళాకారులను పిల్లలను ప్రోత్సహించండి. ఇంకా సంగీత దినోత్సవాన్ని ఆనందించండి. ఇంకా ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. మీ చెలి గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభదినం.